0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాలో 9 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు టొరంటోకు చేరుకున్నారు. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. మిలాదున్ నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక వార్తల వివరంగా, ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రణాళిక చేసేటప్పుడే సాధ్యమైన చోటల్లా మౌలిక సదుపాయాల సేవల కోసం ఉమ్మడి వినియోగ కారిడార్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సేవా తీర్థలో జరిగిన ప్రగతి 53వ సమావేశానికి మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రణాళిక దశలోనే మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు సాంకేతికతను, ఆర్థిక సాధ్యతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి సమీకృత విధానాలను పరిశీలించాలని పిలుపునిచ్చారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మోదీ రైల్వే, రోడ్డు, విద్యుత్ రంగాల్లో 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 30,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 6 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. అగ్రిస్టాక్ ఎకోసిస్టమ్ను నిర్మించడంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని మోదీ అభినందించారు. రైతులకు మెరుగైన ఫలితాలు అందించేందుకు దీని వినియోగాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు ఎన్ఎస్ఎస్సి ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు పటిష్టమైన అంతర్గత భద్రత అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల సమస్య, నక్సలిజం, ఈశాన్య ప్రాంతంలోని సవాళ్లు తీవ్ర సంక్షోభాలుగా మారకముందే గత ప్రభుత్వాలు వాటిని గుర్తించి ఉంటే దేశం దశాబ్దాల పాటు వాటి దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని ఆయన అన్నారు. ఈ 3 అంతర్గత భద్రతల సమస్యల్లో ఉన్న క్లిష్టమైన సవాళ్లను ప్రభుత్వం పరిష్కరించిందని, ఈ ఘనత సాధించడంలో రాష్ట పోలీసు బలగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సీఐఎఫ్లు కృషి చేశాయని హోంమంత్రి అభినందించారు. భవిష్యత్తులో తలెత్తే సమస్యలను గుర్తించి వాటిని ముందుగానే అడ్డుకునే వ్యూహాలను రూపొందించడానికి ఈ ఎన్ఎస్ఎస్సి వేదిక రాబోయే 15-20 ఏళ్ల పరిస్థితులను విశ్లేషించాలని ఆయన సూచించారు. వ్యవసాయ డిగ్రీ కోర్సులు అభ్యసించే యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ సంస్థల వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్ల సదస్సును మంత్రి నిన్న ప్రారంభించారు. వ్యవసాయ విద్యాబోధన విధానంలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని మంత్రి అన్నారు.
1: రాజకీయ పరిస్థితుల హిసాబ్సే అగ్రీ ఎడ్యుకేషన్ కేసీ హోనీ చాహియే. ఆజ్కి చునౌతియా హై క్లైమేట్ చేంజ్ కి హో, గ్లోబల్ వార్మింగ్ కి హో, బదల్తీ హుయి టెక్నాలజీ హో, నయే నయే రోగో కా ప్రకోప్ హో, మిట్టీ కా ఖరాబ్ స్వాస్థ్య హో, ఉన్ సబ్ కా సమాధాన్ భీ ఢూండనా హై. కృషి శిక్షా ప్రాప్త్ కర్కే జో విద్యార్థీ నికల్తే హై ఉన్కా కేసే భవిష్య బెహతర్ హో, ఔర్ వో కృషి కో కేసే బెహతర్ కరే, కిసానో కో ఉస్సే కేసే ఫాయదా హో, ఇస్ పర్ విస్తార్ సే చర్చా హో రహీ హై.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాలో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. కెనడాలో జరిగే 4 రోజుల పర్యటనలో కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో జరిగే తొలి ఆర్థిక సమావేశంలో సీతారామన్ పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలు, ఉమ్మడి అంతర్జాతీయ ప్రాధాన్యతలపై ఇరు వర్గాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ సమావేశం ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఈ పర్యటన భారత్ కెనడా భాగస్వామ్యంలోని ఆర్థిక రంగ బలోపేతానికి తోడ్పడుతుంది. ఇంధనం, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు వంటి రంగాలకు చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా సీతారామన్ పాల్గొంటారు. ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఢిల్లీ లక్ష్మీ యోజన పథకం కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్దిదారులకు

ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. కాగా ఇప్పటి వరకు ఈ పథకం కోసం 9,13,000 మందికి పైగా మహిళలు నమోదు చేసుకున్నారని, 6,52,000కు పైగా దరఖాస్తులు తుది దశలో పూర్తయ్యాయని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి చట్టబద్దమైన హోదా కల్పించడం, ఆ సంస్థలో సంస్కరణలు చేపట్టడంపై రూపొందించిన ముసాయిదా నివేదికను పార్లమెంటరీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ ముసాయిదా నివేదికపై ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత ఎన్టీఏ సంస్కరణలు, దాని బలోపేతం చేయడానికి సంబంధించిన నివేదికను కమిటీ ఆమోదించింది. కాంగ్రెస్ సభ్యుడు ముకుల్ వాస్నిక్ నేతృత్వంలోని ఈ కమిటీ 382వ ముసాయిదా నివేదికను చర్చించి ఆమోదించడానికి 6వసారి సమావేశమైంది. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ది, పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. బీజింగ్లో జరిగిన భారత్ చైనా సరిహద్దు సమస్యపై ప్రత్యేక ప్రతినిధుల చర్చల 25వ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో కలిసి సహాధ్యక్షత వహించారు. సరిహద్దు సమస్యలపై ఇద్దరు ప్రత్యేక ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇరు దేశాల సమగ్ర దీర్ఘకాలిక ప్రయోజనాల నేపథ్యంలో సరిహద్దు సమస్యకు రాజకీయ పరిష్కారాన్ని కనుగొనే దిశగా తమ కృషిని కొనసాగించాలని వారు అంగీకరించారు. మిలాదు నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవక్త మహమ్మద్ బోధనలను స్మరించుకోవడానికి మిలాదు నబీ ఒక గొప్ప సందర్భమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ధర్మబద్దమైన ప్రవర్తన, కర్తవ్య పాలన మార్గంలో నడిచేలా ప్రవక్త బోధనలు ప్రజలకు స్ఫూర్తినిస్తాయని రాష్టపతి అన్నారు. ప్రవక్త మహమ్మద్ ఉన్నత ఆదర్శాల స్ఫూర్తితో సమ్మిళిత అభివృద్ది చెందిన దేశ నిర్మాణంలో పౌరులు చురుకుగా పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా రాష్టపతి పిలుపునిచ్చారు. 2030 నాటికి భారత్ మొరక్కో మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, పెట్టుబడులను, పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఇరు దేశాలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. భారత్ మొరక్కో భాగస్వామ్యం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 7వ భారత్ మొరక్కో సంయుక్త కమిషన్ సమావేశానికి వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద, మొరక్కో పరిశ్రమల వాణిజ్య మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి ఒమర్ హెజిరా సహాధ్యక్షత వహించారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య నిన్న వెల్లింగ్టన్లో 2వ దశ రక్షణ వ్యూహాత్మక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా భారత్ న్యూజిలాండ్ దేశాలు స్వేచ్ఛాయుత సమ్మిళిత ఇండో పెసిఫిక్ ప్రాంతానికి తమ నిబంధతను పునరుద్ఘాటించాయి. ఈ ఉన్నత స్థాయి చర్చలు సముద్ర భద్రతను పెంపొందించడం, ఉమ్మడి సైనిక శిక్షణ, రక్షణ సహకారంపై దృష్టి సారించాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ప్రతినిధి బృందాలు సమగ్ర చర్చలు జరిపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం 2030లో పేర్కొన్న వ్యూహాత్మక లక్ష్యాలను అమలు చేయడంపై వారు కీలకంగా చర్చించారు. పంచ్కులాలో నిన్న జరిగిన 14వ ఇండియన్ అథ్లెట్ సిరీస్ 2026 పోటీలో పురుషుల 400 మీటర్ల రేసులో విక్రాంత్ పంచాల్ మొహమ్మద్ అజ్మల్పై విజయం సాధించారు. మహిళల హ్యామర్ త్రోలో తన్యా చౌదరి, అనుష్క యాదవ్ మరోసారి మొదటి 2 స్థానాలను కైవసం చేసుకున్నారు. మరోవైపు మహిళల 800 మీటర్ల పరుగులో కవిత విజయం సాధించారు. మహిళల 5,000 మీటర్ల విభాగంలో భారతి మొదటి స్థానాన్ని సాధించారు. వాతావరణం. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే జార్ఖండ్, కేరళ, మాహే మధ్య, మహారాష్ట, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, అండమాన్ నికోబర్ దీవులు, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆకాశవాణి వార్తలు ముగిచే ముందు విశేషాలు మరొకసారి. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక

0: పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. మిలాదు నబీ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: నేరం 7:15. பத்து நொடி ஆகாஷ்வாணி சென்னை வானொலியின் 100.1 MHz FM கோல்ட் அலைவரிசையில் திரை இசை கேட்கலாம். முதல் பாடல் நண்பன் படத்திலிருந்து, ஹேமச்சந்திரன் முகேஷ் ஆகியோர் குரல்களில்.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన మల్లెపూదండలో మధురమైన లలిత గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా జాతీయ భావాన్ని కలిగించే ఒక లలిత గీతం విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి వేదవతి ప్రభాకర్ స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన లలిత గీతం విందాం. రచన డాక్టర్ ఉమా ఇయ్యుని.
1: చిరునవ్వుల సవ్వడులు.

పల్లెటూరి ప్రకృతి అందాలని చూద్దాం పదవోయి బావ అంటోంది ఈ మరదలు. సత్యవతి గారు ఆలపించిన ఈ లలిత గీతం విందాం రండి.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ ఆదివారం అనగా ఆగస్టు 30వ తేదీ ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేయబడే మన్ కీ బాత్ మనసులో మాట ప్రసంగం అన్ని ఆకాశవాణి కేంద్రాలలో ప్రసారమవుతుంది. అనంతరం తమిళనాడు పుదుచ్చేరి ఆకాశవాణి కేంద్రాలలో తమిళ అనువాదం కొనసాగుతుంది. తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు తమిళ అనువాదం పునఃప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

మనకి మంచి మాటలు కథలు చెబుతూ రుచికరమైన వంటలు చేసి పెడుతుంది కదా నాయనమ్మ. మరి నాయనమ్మ కోసం ఒక పాట అంకితం చేద్దామా? గానం ఎస్ జానకి, రచన డాక్టర్ వి సాయికృష్ణ యాచేంద్ర.

మన దేశాభివృద్ధికై భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలలో ఒక జిల్లా ఒక ఉత్పత్తి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ పథకం గురించి కొన్ని వివరాలను ఇవాళ తెలుసుకుందాం. భారతదేశంలోని ప్రతి జిల్లా నుండి ఒక ప్రత్యేకమైన ఉత్పత్తిని ఎంపిక చేసి వ్యాపార ప్రచారం చేసేందుకు రూపొందించిన పథకం ఇది. కళాకారులు, రైతులు మరియు చిన్న తరహా సంస్థలకు మద్దతు ఇవ్వడం ద్వారా స్థానిక ఉత్పత్తులను ప్రపంచస్థాయి బ్రాండ్లుగా మార్చాలనేది ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. ఆత్మనిర్భర్ భారత్ మరియు వోకల్ ఫర్ లోకల్లకు అనుగుణంగా స్థానిక ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్ల కోసం అందిస్తూ మార్కెట్ ప్రాప్యతను ప్రోత్సహిస్తోంది ఈ పథకం. ప్రస్తుతం వస్త్రాలు, హస్తకళలు, ఖనిజాలు మొదలైన ఎన్నో స్థానిక ఉత్పత్తులను ప్రభుత్వ ఆధారిత ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా ఉత్పత్తిదారులను నేరుగా కొనుగోలుదారులకు అనుసంధానిస్తోంది ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం. ఈ పథకం యొక్క మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ సంబంధిత వెబ్సైట్లను దర్శించగలరు.

సత్యం శంకరమంచి వారి అమరావతి కథలు ధారావాహిక ఆగస్టు 31వ తేదీ నుండి ప్రతి సోమవారం ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండ కార్యక్రమంలో ప్రసారం చేస్తున్నాము. శ్రోతలు తప్పక విని ఆనందించగలరు.

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయంలో అలనాటి మేటి నటీమణి షావుకార్ జానకి గారి జీవిత విశేషాలతో పాటు చిత్రగీతాలు ప్రసారమవుతాయి.

మార్పు మన చేతిలోనే. ప్రగతి సాధనకు ఇంధన పొదుపు భవితకు మదుపు. పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనాల వినియోగం నియంత్రిద్దాం. కాలుష్యరహిత వాతావరణాన్ని సాధిద్దాం. ప్రకృతి వనరులు వృధా పోకుండా పయనం చేద్దాం. ఇది మన అందరి బాధ్యతగా కొనసాగుదాం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈస్ట్రం పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. మిలాదున్ నబీ ఓనం పండుగల సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువభారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రతి రాష్టం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రతి జిల్లాలో గల 2 కళాశాలల యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశ క్రీడా ఆశయాలతో యువత మమేకం కావడానికి ఇదొక మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా దేశ యువజన క్రీడా వ్యవస్థపై జరిగే చర్చల్లో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత యువకులు, మైభారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, స్థానిక క్రీడాకారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చర్చలు జరుపుతారు. యువకులు తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరిచేందుకు ఆహ్వానించే యువ సంవాద్ ఈ కార్యక్రమ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దేశ క్రీడా ప్రయాణంలో యువత భాగస్వామ్యం కావడానికి, వారి ఆకాంక్షలను పంచుకోవడానికి యువజన నేతృత్వంలోని వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఖేలో ఇండియా డైలాగ్ దోహదపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో జరిగిన 53వ ప్రగతి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 30,000 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులను మోదీ సమీక్షించారు. ముఖ్యంగా ప్రధాన రవాణా మౌలిక సదుపాయల ప్రాజెక్టులను ప్రణాళిక చేసేటప్పుడు వీలైన చోట మౌలిక సేవల కోసం ఉమ్మడి యూటిలిటీ కారిడర్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి చెప్పారు. సాంకేతికత, ఆర్థిక సాధ్యతలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక దశలోనే ఇలాంటి సమగ్ర విధానాలను పరిశీలించాలని మోదీ మంత్రిత్వ శాఖలను రాష్ట్రాలకు సూచించారు. ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని మోదీ స్పష్టం చేశారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈస్ట్రం పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2021లో ప్రారంభించిన ఈ పోర్టల్ దేశంలోనే మొట్టమొదటి ఆధార్ సీడెడ్ అసంఘటిత కార్మికుల జాతీయ

డేటాబేస్ను సృష్టించింది. రిజిస్టర్ చేసుకున్న ప్రతి కార్మికునికి ఈ పోర్టల్ ప్రత్యేకమైన యూనివర్సల్ అకౌంట్ నెంబర్ను అందిస్తుంది. సంక్షేమం, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, అప్రెంటిస్షిప్, పెన్షన్ సేవలను అనుసంధానించే వన్ స్టెప్ డిజిటల్ వేదికగా ఇది రూపాంతరం చెందింది. ఈ పోర్టల్లో 31.89 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఈ వన్ స్టెప్ సొల్యూషన్ 15 సామాజిక భద్రత సంక్షేమ పథకాలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. ఢిల్లీ లక్ష్మీ యోజన పథకం కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్ధిదారులకు ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఆమోద పత్రాలను అందజేస్తుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 9,13,000 మందికి పైగా మహిళలు నమోదు చేసుకున్నారు. 6,52,000 దరఖాస్తులు పూర్తి వివరాలతో అందినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి మహిళా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఈ ఆర్థిక సహాయం జమ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2026-27 ఢిల్లీ బడ్జెట్లో ఈ పథకం కోసం 5,110 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది. మహిళలకు ఆర్థిక భద్రత కల్పించి వారిని స్వయం సమృద్ది సాధించేలా చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. కెనడాలో జరిగే 4 రోజుల పర్యటనలో కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో జరిగే తొలి ఆర్థిక సమావేశంలో నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలు, ఉమ్మడి అంతర్జాతీయ ప్రాధాన్యతలపై ఇరు వర్గాలు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఈ పర్యటన భారత్ కెనడా భాగస్వామ్యంలోని ఆర్థిక రంగ బలోపేతానికి తోడ్పడుతుంది. ఇంధనం, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు వంటి రంగాలకు చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రజాప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా సీతారామన్ పాల్గొంటారు. ఈ నెల 28వ తేదీ నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు జరిగే అమెరికా పర్యటనలో భాగంగా సీతారామన్ చికాగో, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. G20 ఆర్థిక మంత్రులు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిలాదున్ నబీ పర్వదినాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రవక్త మహమ్మద్ జీవితం, బోధనలను తెలియజేసే మిలాద్ మెహఫిల్స్, సీరత్ సదస్సులను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. మిలాదున్ నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవక్త మహమ్మద్ బోధనలను స్మరించుకోవడానికి మిలాదున్ నబీ ఒక గొప్ప సందర్భమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ధర్మబద్దమైన ప్రవర్తన, కర్తవ్య పాలన మార్గంలో నడిచేలా ప్రవక్త బోధనలు ప్రజలకు స్ఫూర్తినిస్తాయని రాష్టపతి అన్నారు. ప్రవక్త మహమ్మద్ ఉన్నత ఆదర్శాల స్ఫూర్తితో సమ్మిళిత అభివృద్ది చెందిన దేశ నిర్మాణంలో పౌరులు చురుకుగా పాలు పంచుకోవాలని రాష్టపతి పిలుపునిచ్చారు. ఈ పవిత్రమైన సందర్భం అందరిలోనూ దయ, సామరస్యం, పరస్పర గౌరవ భావాలను పెంపొందించాలని, సోదర భావాన్ని బలపరచాలని ఉపరాష్టపతి ఆకాంక్షించారు. ఈ పండుగ అందరికీ శాంతి, సంతోషాలు, ఐశ్వర్యాన్ని తీసుకురావాలని రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. ఈ పర్వదినం ప్రపంచవ్యాప్తంగా ఐక్యతను, ఆనందాన్ని మరింత పెంపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దయాగుణం సమాజానికి తిరిగి సేవ చేయాలని స్ఫూర్తి ఎల్లప్పుడూ దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేయాలని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. చక్కని పూలమాలలు, రంగురంగుల రంగవల్లికలు, ఓనసద్యంగా పేర్కొనే రుచికరమైన భోజనం, వల్లం కల్లిగా పేర్కొనే పడవ పందాలు, కైకొట్టి కలినృత్యం మొదలైనవన్నీ ఓనం వేడుకల్లో భాగం. ఓనం పండుగ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త పంట చేతికి వచ్చిన వేళ ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే సందర్భమే ఓనమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ఓనం పండుగ కేరళ గొప్ప సంస్కృతిని, సోదర భావాన్ని చాటుతుందని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రోత్సహిస్తుందని రాష్టపతి ముర్ము అన్నారు. ఓనం కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే ఒక ఉత్సాహభరితమైన పండుగ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ పండుగ సమాజంలో సంతోషం, ఐక్యత, శ్రేయస్సు స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఈ ఆనందకరమైన సందర్భం అందరికీ శాంతి, శ్రేయస్సు, సంక్షేమంతో కూడిన

0: ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ సందేశంలో పేర్కొన్నారు. దక్షిణాది రాష్టమైన కేరళ పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర హోంశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కేరళ రాష్టం పేరు నిన్నటి నుంచి కేరళంగా అమల్లోకి వచ్చింది. ఆగస్టు 11వ తేదీన లోక్సభలో, మరుసటి రోజు రాజ్యసభలోనూ కేరళ పేరు మార్పు బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేశారు. 2030 నాటికి భారత్ మొరక్కో మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, పెట్టుబడులను పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఇరు దేశాలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. భారత్ మొరక్కో భాగస్వామ్యం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో, గ్రామీణ ఉపాధిని కల్పించడంలో, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడంలో మత్స్యరంగం, బ్లూ ఎకానమీ కీలక పాత్ర పోషిస్తుందని భారత్ సీషెల్స్ దేశాలు అభిప్రాయపడ్డాయి. సీషెల్స్ మత్స్య వ్యవసాయ మంత్రి వాలెస్ కాజ్కో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో మత్స్య పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించింది. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. రెండో క్లాసికల్ గేమ్ను గెలుచుకోవడంతో చివరి రోజు తక్కువ నిడివిగల ఆటలు ప్రారంభమయ్యే సమయానికి భారత ఆటగాడు ప్రజ్ఞానంద 6 పాయింట్ల భారీ ఆధిక్యంలో నిలిచాడు. టోర్నీ ఫైనల్లో ప్రజ్ఞానంద అమెరికాకు చెందిన ఫాబియానో కర్వణతో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈస్టర్న్ పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. మిలాదున్ నబీ, ఓనం పండుగల సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: నేరం 12:40 ఆకాశవాణి சென்னை 100.1 MHz FM கோல்ட் அலைவரிசையில் மெல்லிசை கேட்கலாம். முதல் பாடல் கவிமணி தேசிக விநாயகம் பிள்ளை இயற்றி கே பத்மநாபன் இசையமைத்து TKS கலைவாணன் பாடியுள்ள பாடல்.

శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. కన్యాశులకంలో బుచ్చెమ్మ, సంసారం ఒక చదరంగంలో చిలుకమ్మ, ఆకాశరాజు కుమార్తె సాక్షాత్తు ఆ పద్మావతికి జోస్యం చెప్పిన సోదెమ్మ, బంగారయ్య భార్య తాయారమ్మ, అమ్మమ్మ షావుకార్ జానకమ్మ, ఎన్ని వేషాలు వేశావమ్మా. ఈనాటి మన ఈ మధుర సమయంలో షావుకార్ జానకి గారిని తలుచుకుంటూ ఆమె జీవిత విశేషాలు తెలుసుకుంటూ చిత్రగీతాలను వినేద్దామా.

1931 డిసెంబర్ 12వ తేదీ రాజమండ్రిలో టేకుమళ్ళ వెంకోజీరావు సచీదేవి దంపతులకు జన్మించారు జానకి గారు. ఈమె సోదరి కృష్ణకుమారి గారు. ఆమె కూడా ప్రముఖ నటీమణి. ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్గా పనిచేస్తున్న సమయంలో జానకి గారి గొంతు విని ఆమెకు గుణసుందరి కథ చిత్రంలో అవకాశం ఇచ్చారట చిత్ర నిర్మాతలు. కానీ ఆమె తల్లిదండ్రులు సినీ రంగంలోకి జానకి గారు వెళ్లడానికి అంత మక్కువ చూపలేదని ఒక పరిచయ కార్యక్రమంలో చెప్పారు. కార్యక్రమంలో ఇప్పుడు మంచి కుటుంబం చిత్రానికి పి సుశీల అందించిన పాట విందాం. సంగీతం ఎస్పి కోదండపాణి, సాహిత్యం ఆరుద్ర.

15 సంవత్సరాల పిన్న వయసులోనే శంకరమంచి శ్రీనివాసరావు గారితో వివాహం జరిగింది జానకి గారికి. భర్త ప్రోత్సాహంతో మళ్లీ చిత్రావకాశాల కోసం ప్రయత్నించారు. ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించిన షావుకారు చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకి పరిచయం అయ్యారు జానకి గారు. శంకరమంచి జానకి గారు షావుకార్ జానకి అయ్యారు. కార్యక్రమంలో ఇప్పుడు ఘంటసాల స్వీయ సంగీత నేతృత్వంలో ఆలపించిన పాట విందాం. పదరచన సీనియర్ సముద్రాల, చిత్రం షావుకారు.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ ఆదివారం అనగా ఆగస్ట్ 30వ తేదీ ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేయబడే మన్ కీ బాత్ మనసులో మాట ప్రసంగం అన్ని ఆకాశవాణి కేంద్రాలలో ప్రసారమవుతుంది. అనంతరం తమిళనాడు పుదుచ్చేరి ఆకాశవాణి కేంద్రాలలో తమిళ అనువాదం కొనసాగుతుంది. తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు తమిళ అనువాదం పునఃప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

గురజాడ అప్పారావు గారి నాటకం ఆధారంగా తీయబడిన చిత్రం కన్యాశుల్కం. ఈ చిత్రంలో బాల్య వితంతువు బుచ్చమ్మగా నటించారు షావుకార్ జానకి. అమాయకురాలిగా ఏవండి గిరీశం గారు అంటూ ఆ కళ్ళలోనే అన్ని భావాలను పలికిస్తూ అద్భుతంగా నటించారు. కార్యక్రమంలో ఇప్పుడు ఘంటసాల స్వీయ సంగీత నేపథ్యంలో ఆలపించిన మల్లాది రామకృష్ణ శాస్త్రి సాహిత్యం విందాం. చిత్రం కన్యాశుల్కం.

కేవలం ప్రధాన కథానాయిక పాత్రలకే అంకితం కాకుండా సహాయ నటి పాత్రలు ఎన్నో చేశారు షావుకార్ జానకి గారు. ఇది ఆమెకు నటన మీద ఉన్న గౌరవానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. తెలుగు, తమిళం, కన్నడ మొదలైన భాషల్లో దాదాపు 400కు పైచులకు చిత్రాలలో నటించారు జానకి గారు. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో డాక్టర్ సాళ్ళూరి రాజేశ్వరరావు గారి సంగీత నేతృత్వంలో పి సుశీల, బి వసంత జంటగా ఆలపించిన పాట విందాం. రచన దాశరథి, చిత్రం డాక్టర్ చక్రవర్తి.

0: విజయ్, లంచ్కి వస్తావా?
1: ఇదిగో వచ్చేసాను వసంత. అవును, వాళ్ళ లంచ్కి ఏం తెచ్చుకున్నావు?
0: ఏముంది, ఎప్పుడు తెచ్చుకునేదే పులిహోర పెరగన్నం. నువ్వేం తీసుకొచ్చావు?
1: నా లంచ్ చూసి చెప్పగలవా?
0: ట్రై చేస్తాను. ఏంటో మరి అంత విశేషంగా?
1: ఇదిగో తీసుకో.
0: చాలా బాగుంది విజయ్. ఏంటిది?
1: తిని చూడు, అప్పుడన్నా తెలుస్తుందో చూద్దాం.
0: టేస్ట్ సూపర్గా ఉంది. ఏంటి అసలు ఇది, దేంతో చేశారు? చపాతి కాబట్టి ఇది గోధుమ పిండితోనే చేస్తుంటారు.
1: కానే కాదు,
0: మరి
1: ఇది చిరుధాన్యాలతో చేసిన చపాతి.
0: ఓ, ఈ జొన్నలు ఇవన్నీ చెప్తారు చిరుధాన్యాలు, అదా?
1: అదే.
0: ఎంత బాగుంది. అయితే టేస్ట్ మాత్రమేనా, దీనివల్ల ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయన్నారు. నీకేమన్నా ఉంటే చెప్పవే కొంచెం.
1: చిరుధాన్యాలు ఏంటంటే పొట్టు తీయకుండా అలాగే ఉంటుంది. ఇది అరుగుదలకి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి మనకి తొందరగా ఆకలేదు.
0: ఓ,
1: దాంతో ఏంటంటే మనకి బరువు తగ్గడం, డయాబెటీస్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా మనకి కాపాడుతుంది అన్నమాట.
0: అవునా? అట్లయితే రేపటి నుంచి నేను కూడా వీటిని ప్రయోగించి తయారు చేసుకుని వచ్చి ఎలా ఉందో నీకు చెప్తాను. నువ్వు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి.
1: చిరుధాన్యాలను వాడదాం, ఆరోగ్యంగా ఉందాం.
2: కార్యక్రమంలో షావుకార్ జానకి గారి జీవిత విశేషాలను తెలుసుకుంటూ చిత్రగీతాలు వింటున్నాం. సాధారణంగా ఎవరి ముందైనా పాడమంటే కొంచెం బిడియంగానే ఉంటుంది. అదే పెళ్లైన రోజే భర్త పాడమని అడిగితే? అక్కా చెల్లెలు చిత్రంలో పాండవులు పాండవులు తుమ్మెద అంటూ షావుకార్ జానకి గారు అక్కినేని నాగేశ్వరరావు గారి ముందు ఆడి పాడిన పాట అందరికీ గుర్తుండిపోయింది కదూ. రండి, ఆ పాటే వినేద్దాం. మరి పీసుశీలగళం, ఆత్రేయకలం, సంగీతం కెవి మహదేవన్.

ఒకే తరహా పాత్రలు కాకుండా భిన్నమైన పాత్రలను ఎంచుకోవడానికి ఇష్టపడేవారు షావుకార్ జానకి గారు. డాక్టర్ చక్రవర్తిలో ఈర్ష్యపడే భార్యగా, మంచి మనసుల్లో కళ్ళు లేని ఇల్లాలిగా, వెంకటేశ్వర మహత్యంలో సోదెమ్మ, ఇలా ఎన్నో పాత్రలు వేసి ఆమెకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు. వెంకటేశ్వర మహత్యంలో చేసిన సోదెమ్మ పాత్రను చూసి దర్శకులు కేవీ రెడ్డి గారు మెచ్చుకున్నారని పాత్రికేయులతో చెప్పారట జానకి గారు. కార్యక్రమంలో ఇప్పుడు మంచి మనసులు చిత్రానికి ఘంటసాల పాడిన పాట విందాం. సంగీతం కేవీ మహదేవన్, సాహిత్యం ఆత్రేయ.

0: సత్యం శంకర మంచివారి అమరావతి కథలు ధారావాహిక ఆగస్టు 31వ తేదీ నుండి ప్రతి సోమవారం ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండ కార్యక్రమంలో ప్రసారం చేస్తున్నాము. శ్రోతలు తప్పక విని ఆనందించగలరు.
1: నిలయంలో సమయం 3:30 కావస్తోంది. 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయంలో అలనాటి నటీమణి షావుకార్ జానకి గారి జీవిత విశేషాలు తెలుసుకుంటూ చిత్రగీతాలు వింటున్నాము.

1953లో విడుదలైన ప్రఖ్యాత చిత్రం దేవదాసు. అందులో పార్వతి పాత్ర కోసం మొదట షావుకార్ జానకి గారిని అనుకున్నారట. ఓ దేవదా పాట కోసం రిహార్సల్స్ కూడా జరిపారట. కానీ కొన్ని అవాంతర కారణాల వల్ల సావిత్రి గారిని తీసుకున్నారట. పాత్ర చేయిజారినందుకు చాలా బాధపడ్డారట జానకి గారు. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఘంటసాల జిక్కి పాడిన పాట విందాం. సంగీతం మాస్టర్ వేణు, సాహిత్యం కొసరాజు, చిత్రం రోజులు మారాయి.

ఆడియోను మెరిశారు. ఆమె వాక్ చాతుర్యం మెచ్చి వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్టుగాను అవకాశాలను అందుకున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కేవీ మహదేవన్ సంగీతం వహించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం విందాం. చిత్రం ఉండమ్మ బొట్టు పెడతా, గానం ఘంటసాల పీసుశీల.

ఒక పక్క తెలుగు చిత్రాల్లో నటిస్తూనే నాటక రంగంలోనూ అడుగుపెట్టారు షావుకార్ జానకి గారు. వరుధిని పరిణయం అనే బుల్లితెర ధారావాహిక

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో సామాజిక సంస్కరణలో వేమన శతకం అనే అంశంపై శ్రీ పనగాల బాబుగారి ప్రసంగం ప్రసారమవుతుంది.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ ఆదివారం అనగా August 30 ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేయబడే మన్ కీ బాత్ మనసులో మాట ప్రసంగం అన్ని ఆకాశవాణి కేంద్రాలలో ప్రసారమవుతుంది. అనంతరం

తమిళనాడు పుదుచ్చేరి ఆకాశవాణి కేంద్రాలలో తమిళ అనువాదం కొనసాగుతుంది. తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు తమిళ అనువాదం పునఃప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

తాయారమ్మ బంగారయ్యలో విడిపోవాలనుకున్న భార్యాభర్తలను కలిపే దంపతులుగా నటించారు షావుకార్ జానకి, కైకాల సత్యనారాయణ. ఎంత సహజంగా నటించారంటే, మన ఇళ్లలో తలలో నాలుకలా ఉన్న పెద్దవాళ్లను చూస్తుంటే ఆ తాయారమ్మ బంగారయ్య గుర్తొచ్చేలా. గీతాంజలి, ఎవడే సుబ్రహ్మణ్యం, కంచ, దేవి, బాబు బంగారం వంటి చిత్రాలలోనూ కనిపించారు షావుకార్ జానకి గారు. కార్యక్రమంలో ఇప్పుడు ఎస్ జానకి ఆలపించిన కేవీ మహాదేవన్ సంగీతం విందాం. రచన ఆత్రేయ, చిత్రం మంచి మనసులు.

సంసారం ఒక చదరంగం చిత్రంలో సౌకార్ జానకి గారు చేసిన చిలుకమ్మ పాత్ర భలే తమాషా పాత్ర. శ్రీకాకుళం యాసలో

మాట్లాడుతూ ఎడ్మండ్ శామ్యుయల్ని ఎడ్లబండి సోములుగా నామకరణం చేసిన సన్నివేశం చాలా ముచ్చటగా ఉంటుంది. నటన మాత్రమే కాకుండా దర్శకత్వంలో కె బాలచందర్ దర్శకత్వంలో కవియ తలైవి, రంగిరాటనం వంటి చిత్రాలను విజయవంతంగా నిర్మించారు షావుకార్ జానకి గారు.

విన్న ఈ పాట డాక్టర్ చక్రవర్తి చిత్రానికి పి సుశీల ఆలపించినది. సంగీతం డాక్టర్ సాలూరి రాజేశ్వరరావు.

0: విజి, విజి
1: ఏంటక్కా?
0: ఎక్కడున్నావు? ఇలారా, ఏం చేస్తున్నావు రూమ్లో?
1: అక్క, నేను చదువుకుంటున్నానక్క, పరీక్షలు వస్తున్నాయి కదా.
0: మరి ఈ రూమ్లో ఫ్యాన్ లైట్ ఎందుకు తిరుగుతున్నాయి?
1: అక్కడ నాకేదో బుక్ కావాల్సి వస్తే తీసుకెళ్ళాను. ఇప్పుడు 10 నిమిషాల్లో ఏమైపోతుంది, వచ్చేస్తానుగా.
0: 10 నిమిషాల్లో ఎంత ఖర్చు అవుతుందో తెలుసా విద్యుత్ నీకు? పోయినసారి నీ ఎగ్జామ్స్ అప్పుడు కరెంటు పోతే ఎంత ఇబ్బంది

0: అడ్డా అవును కదా
1: అవును కదా కాదు ఎవరికోసం మనం కష్టపడుతున్నాం ఈరోజు మనం వృధా చేయకుండా పొదుపు చేస్తే రేపటి తరాల వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది సరేనా
0: సరే అక్క ఇక మీదట పనవగానే లైట్ ఫ్యాన్ ఆర్పేస్తాను
1: మన ఇంట్లో మాత్రమే కాదు మీ కాలేజీలో కూడా ఎక్కడైనా సరే కరెంటు వృధా అవుతుంటే వెంటనే మొహమాటం లేకుండా ఎవరికి భయపడకుండా ఆఫ్ చేసేసేయి ఫ్యాన్ తిరుగుతున్నా లైట్లు వెలుగుతున్నా సరేనా విద్యుత్ అనేది ఎంతో ఉపయోగకరమైనది దాన్ని వృధా చేయొద్దు ఆదా చేద్దాం.

కార్యక్రమంలో నటి షావుకార్ జానకి గారి జీవిత విశేషాలను తెలుసుకుంటూ చిత్రగీతాలను వింటున్నాము. నటి నిర్మాతే కాకుండా పాకశాస్త్ర ప్రావీణ్యురాలు కూడా షావుకార్ జానకి గారు. చిత్రసభ్యులకి తమ చేతి వంట రుచి చూపించేవారట. అలాగే తన ఇంటికి అతిథుల్ని సాదరంగా ఆహ్వానించి కొసరి కొసరి వడ్డించేవారట. బుల్లి తెరపై ఆమె ఒక వంటల కార్యక్రమంలో కూడా కనిపించారు. చెన్నైలో ఒక రెస్టారెంట్ను విజయవంతంగా నడిపారు జానకి గారు. కార్యక్రమంలో ఇప్పుడు జయం మనదే చిత్రం నుండి జిగ్గి ఆలపించిన పాట విందాం. సంగీతం ఘంటసాల, సాహిత్యం సీనియర్ సముద్రాల.

ఆమె నటనా ప్రాభవానికి గాను పద్మశ్రీ, సైమా జీవిత పురస్కారం, కలైమామణి, కర్ణాటక రాజ్యోత్సవ అవార్డు మొదలైన ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు షావుకార్ జానకి గారు. కార్యక్రమంలో ఇప్పుడు ఘంటసాల జిక్కి ఆలపించిన యుగళగీతం విందాం. చిత్రం రోజులు మారాయి, సంగీతం మాస్టర్ వేణు, సాహిత్యం కొసరాజు.

సుదీర్ఘ జీవితానంతరం 21 ఆగస్ట్ 2026న షావుకారు జానకి గారు శివైక్యం చెందారు. ఆమె పోషించిన పాత్రలు, సంపాదించుకున్న అభిమానులు, మిగిల్చిన జ్ఞాపకాలు, నిజంగా షావుకారే కదా జానకి గారు.

0: ఏంటే శాంత దిగులుగా ఉన్నావు?
1: ఈ మధ్య అప్పుడప్పుడు పిల్లలకు జ్వరాలు, అడపాదడప జలుబులు వస్తూనే ఉన్నాయి.
0: రోగ నిరోధక శక్తి తగ్గిపోతే పిల్లల్లో ఇటువంటి సమస్యలు రావడం మనం చూస్తూ ఉంటాం కదా.
1: అవును, డాక్టర్లు కూడా ఇదే చెప్తున్నారు. మంచి పౌష్టికాహారం పెట్టమని కూడా అంటున్నారు.
0: పౌష్టికాహార లోపం వల్ల పిల్లలకు పెద్దలకు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి ఆకుకూరలు, పప్పు దినుసులు, పాలు వంటివి రోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి తగిన విటమిన్స్ లభించి రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.
1: చాలా బాగా చెప్పావే, తప్పక ఇవన్నీ పాటిస్తాను.
0: ఒక శాంతే కాదండి, అందరూ కూడా రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉండాలంటే తగిన ఆహార నియమాలు పాటించి తగిన వ్యాయామం చేసి క్షేమంగా ఉండాలి.
2: నూరు పాయింట్ ఒకటి ఎఫ్ఎం గోల్డ్లో ఇంతవరకు మనం విన్నాం

0: మరికొద్దిసేపట్లో వార్తలు ప్రసారం. ఢిల్లీ నుండి రిలీజ్.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ సే మే విశాల్ శర్మ.